0: గారే గారే
1: గరబడది
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే గారే
1: సూరకి దరది సూర్ ఇన్నాయా అది